ప్యాకు చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాంత విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకు